0: చేసినట్టు సంతోషంగా ఉంటాం. అలాగే కొన్ని జరుగుతున్నప్పుడు డచ్చినట్టు కనుక దిక్కు కోసం
1: లక్ష్యం
0: ఉంటుందా మనకు అది

సందర్భాలకు అరకు వస్తావు ఇష్టం వలన అనక సంఘ నియమితంగా ఐరన్ కలిసి ప్రయాణిస్తాయి.

0: ఆవు ఇచ్చిన పాన పక్కన కష్టంగా నియమిస్తున్న ఆయన జ్యోషన్ ప్రయత్నిస్తాయి.
1: దేవుడు కృపగా సహకారిగా స్వస్థ

0: ఒక ఐదు ఐదు మంది ఖాళీ తెచ్చినావు చెప్పి సంవత్సరం నా మరి పది లెక్క విశ్వసన పొడి వివాహం ఇస్తూ వివాహం
1: బాల వివాహ కానూ కాదు
2: ద్వారా జనహిత మజారీ సందేశ जल तथा मौसम विज्ञान विभाग तथा अन्तर्राष्ट्रिय मौसम पूर्वानुमान अनुसार एल निनियोको प्रभावका कारण मनसुन ढिलो आउन सक्छ, वर्षा कम हुन सक्छ, लामो सुक्खा अवधि रहन सक्छ। त्यसैले किसान दाजुभाइ दिदी बहिनी हो, अब पानी बचाउने धान खेती अपनाऊ, धान छानेर रोप्ने योजना पानी अनुसार बनाऊ, सिरान मध्य र बुझा क्षेत्रमा पारै पार्नु हो।
3: कम पानीमा राम्रो हुने धानका जातहरू जस्तै सुक्खा धान, हर्दी धान, चामल छुरी